ఆ లక్ష్మణ్జీగా ఊరికి వచ్చారా విచ్చేరి వచ్చి అజుని దక్కడు సేమలాంగో అజుని కోసం నారి కుడుకుంది ఎరివారు కోసం పిలిప్ సేమయో విషయం కోసం డబ్బు చేసి ఏ గురించి ఇక మీరు అమీరు మక్కలాగిపోండియా